ప్రభాతం రిక్తామయాజుష ముఖ శ్రుతిభిః తదంతైః నిత్యం తుతాపి తవ రూప గుణాన విజ్ఞైః తేష్వేవ పూర్ణ వసతిః సతతం ప్రక్షుప్తా శ్రీకృష్ణ నారీ గిరిజే తవ సుప్రభా

దేశవాసికి ముఖైకి సర్పరాజైకి సుసేవితే వల్మీక నిలయే కృష్ణ సర్పరూపే సుమంగళం శాంతరాకాశ విప్రాక్య కామమీనాయ సాక్షిణీ సప్త కళ్యాక నిష్ఠాయై కృష్ణ మార్గే సుమంగళం.

బుద్ధి ప్రదాయిని కలి కల్మష నాశిన్య కృష్ణ మార్గే సుమంగళం గంభీరైకి నింబ పత్రైశ్చ హరిద్రాభిశ్చ భస్మభిః సర్వపాప నివారిణ్యై కృష్ణ మార్గే సుమంగళం.